మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం. శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణమాసం, శుక్లపక్షం చతుర్దశి అనగా ఆగస్టు 28వ తారీఖు ఈరోజు శుక్రవారం. నేటి కార్యక్రమంలో భాగంగా కథ మారింది అనే నాటికను వింటూ మరియు నేడు రక్షాబంధన్ సందర్భంగా కొన్ని విషయాలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. ఒక చిన్న చీడపురుగు చాలు పంట మొత్తం నాశనం చేయడానికి. అలాగే ఒక చెడ్డబుద్ధి గల ఒక వ్యక్తి చాలు గొప్ప కుటుంబం విడిపోవడానికి. కుటుంబం చాలా గొప్పది. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సర్దుకుపోగల మనస్తత్వం ఉంటే ఆ కుటుంబం ప్రతినిత్యం నందనవనమే. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, నేటి విశిష్టత గురించి తెలుసుకుందాం. నేడు రక్షాబంధన్ సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగ అంటే అన్నా చెల్లుళ్ళ అక్కా తమ్ముళ్ళ పండుగ. పురాణాల ప్రకారం ఈ పండుగ కృత యుగం నుండి ఆచరిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రత్యేకగా జరుపుకునే రాఖీ పండుగ ఇది. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు అనే చరిత్రను గురించి తెలుసుకుందాం. రక్షాబంధన పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. సోదరి సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అలాగే అక్కకు తమ్ముడు, తమ్ముడికి అక్క భరోసా ఇస్తానని తెలిపే పండుగ రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు.

సోదరి తన సోదరుడి మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడు అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించి అన్న తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని తెలియజెప్పడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు.

సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసి ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షణను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించిన కృష్ణుడు చూపుడు వేలు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీరను కొంగి చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ అందుకు ప్రతీకగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని పురాణం చెబుతున్నాయి. ఇక శ్రీ మహావిష్ణు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాల లోకానికి వెళ్ళి ఉండిపోగా విష్ణువు తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది. బలిచక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుంది. అంతటి శక్తివంతమైన బంధం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరి మనుల మధ్య ఉండే అనుబంధానికి ప్రేమానురాగాలకి అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాలు మెరుగుదలకు విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలనే లేదు. ఏ బంధత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు ఐక్యమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది. రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరిమణులు. సోదరులు ఆ రాఖీని స్వీకరించి వారిని సంతోషపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు. ఈ రాఖీ కట్టిన తర్వాత హారతి ఇచ్చి నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలను అన్న ఆశీర్వాదాన్ని, అక్క అయితే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. ఇక రక్షాబంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరీమణులకు ఎనలేని ప్రేమ. వాటిని ఎంతో ప్రేమగా దాచుకుంటారు. రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే 10 మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ రాఖీ పండుగ రోజు అన్నదానం నగదు దానం చేస్తే జీవితమంతా భోజనానికి ధనానికి కొదువ ఉండదని చెబుతుంటారు. ఈ రోజున చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు అయినా తొలగిపోతాయని, ఈరోజు నవగ్రహ శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెబుతారు. శ్రోతలు రక్షాబంధన్ విశిష్టతను గురించి తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.

0: अस्पतालों के लिए आज ही टोल फ्री नंबर 1097 पर कॉल करें। नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1-3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
2: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, కార్యక్రమంలో ఒక చిన్న సూచన విందాం. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం, అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాల కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని అత్యుత్తమ దృశ్యాలను బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా ఒకటి, 1-3 నిమిషాల నిమిడి గల వీడియోను రూపొందించి మీ ద్వీప కథను ప్రపంచానికి చెప్పడమే. అవును, గెలుచుకోవడానికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2,00,000 రూపాయలు, జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 రూపాయలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ గ్రూప్లో రిజిస్టర్ చేయండి, మై వేవ్స్ తెరవండి, ప్రోగ్రామ్కు వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. మీ ప్రోగ్రాం సమర్పించడానికి ఆఖరి తేదీ 31 ఆగస్టు 2026 వరకు ఈ యాప్ ఓపెన్ చేసి ఉంటుంది. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను చేతిలోనికి తీసుకోండి, మీ ప్రతిభను చూపించండి మరియు మీ కథ మెరిసేలా చేయండి. జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారత్ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొనండి మరియు కోట్లాది మందిని ప్రేరేపించండి. జేమ్స్ ఆఫ్ ఇండియా చూసి విన్నారు కదా.

0: శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఒక నాటిక. నాటిక పేరు కథ మారింది. వినండి మరి.
1: సత్తే బాగుండావా? సత్తే నానే అప్పల కొండను గుర్తున్నానటే.
2: కూడెట్టినోళ్ళ నెత్తి మీద కుండబోళ్ళ నుంచి వెళ్ళే నీలాంటి మొగుణ్ణి నేనంత తేలిగ్గా మర్చిపోతానేటి?
1: బుద్ధొచ్చినదే, ఇక యారికి వెళ్ళను, మీతోనే ఉంటానే.
2: ఆహా, నిన్ను మళ్ళీ ఎడుకు చేరితే చివరకు ఈ బతుకులు కూడా మాకుండవు. నీ మీద జాలిని నువ్వు వెళ్ళినప్పుడు మేము గోదట్లు బొగ్గేసినాం, ఇక దయచేయి.
1: సత్తే నా మాట ఇరుకవే, తాగుడు మానేసినానే, నన్ను పూర్తిగా మారిపోయానే. సత్తే సత్తే నా మాట ఇనుకోవే.
2: ఇలాంటి సెత్తయాచు నా కాడ చేస్తే నేను నమ్ముతాను అనుకున్నావేటి? అమ్మాయి సుత్తే నిన్ను బండపూతులు తిట్టి తోలెత్తది, ఇసికించక వెళ్ళహె.
1: ముగ్గుడింటి ఎంత సులకనైపోయాను నీకు. సరే సత్యే, నీ కూతురు పెళ్ళప్పుడు దాని బాబు ఏడింటి ఏం చెబుతావు? నువ్వు వదిలేసినాడని చెబుతావా? అలా చెబితే ఎవడే దాన్ని పెళ్లి చేసుకునేది?
2: నీలాంటి తాగుబోతు మొగుడు నన్ను విడిచి దేశాలు పాలైపోనాడని చెప్పేదానికి

0: అంటే అసలు నేనంట తప్పేంటంట?
1: చూస్తానే చూస్తాను, నీ కాలి కాడికి వచ్చిన మొగుణ్ణి ఎంత సీపుగా చూస్తున్నావే నువ్వు. ఇప్పుడు వెళ్ళిపోతున్నా, మళ్ళీ వస్తే మాత్రం ఊరుకోను అంతే.
0: నీ బెదిరింపులకు నన్ను దడుతాను అనుకుంటున్నావేటి శాపం?
1: ఏంది అలా కరుతున్నట్టు అరుతుండవు, చూస్తానే నీ ఎంత చూస్తాను.
0: అమ్మయ్యా వెళ్ళిపోన్నాడు, ముందుకే సేడే ఉంటే సచ్చేవాళ్ళం. ఆ బంగారు త్వరగా రాయే, బేగొచ్చి నీవి కొట్లో కుక్కుంటే నన్ను మార్కెట్కి వెళ్ళి సరుకులు తెత్తా. దాని బాబు వచ్చిన సంగతి బంగారుకి చెప్పకూడదు, చెప్తే అసలు ఎందుకు ఆడుతూ నువ్వు మాట్లాడవని నన్ను నిలదెత్తాది.
2: ఏంటమ్మా అలా కంగారెట్టేస్తావు, అయినా ఇంత పొద్దున్నే సరుకులకు వెళ్ళాలా ఏంటి?
0: నీకేటి తెలుస్తుంది నా బాధ, ఇప్పుడు రూపాయి దాస్తే గానీ నీకు పెళ్లి చేయడానికి ఈలుండదు కందా. నీకు ఆ మూడు ముళ్ళు ఏంచి తోలెత్తేనే కానీ నా భారం తీరదు. మనమా మాకు దిక్కులేని ఆడుకూతులు, ఏదో మన మంచితనంతో ఈ షాపు సక్కంగా సాగుతోంది. అందమైన ఆడుకూతురు ఈ కొట్టో కూకుంటే కొన్ని కోతులు చుట్టూ సేరి ఈకిలిస్తాయి, అప్పుడు మనం అట్టు తోలలేక సావాల. అందుకే మనం భద్రంగా ఉండాలి తల్లి.
2: ఏమిటమ్మా పొద్దున్నే ఈ క్లాసు నాకు?
0: ఆ నీ కలాసుగానే ఉంటుంది, మనసు మా చెడ్డది, అలసిస్తే కొత్త కొత్త కథలు బుర్రలోకి నెట్టేస్తుంది. అర్థమైందా?
2: ఆ అర్థమైంది, కానీ ఇక నువ్వు వెళ్ళి తొందరగా రా.
0: కొట్టుకు సరుకులకు వచ్చే వాళ్ళతో అతిగా మాట్లాడమాక, జాగ్రత్తగా ఉండో. ఆ వత్తా.
2: నన్ను పెళ్లి చేసుకుంటానన్న శ్రీధర్ సంగతి త్వరలో అమ్మకు చెప్పాల్సిందే. ఇంతకీ ఆ శ్రీధర్ ప్రేమని ఎంతవరకు నమ్మాలో తెలియటం లేదు, ఆలోచించాలి.
3: హలో బంగారి.
2: ఆ శ్రీధర్, ఎంతసేపేంది వచ్చి?
3: జస్ట్ ఇప్పుడే, కానీ నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు, ఎదురుగా ఉన్నా కనబడడం లేదు.
2: ఏం లేదు,
3: నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నీ అంగీకారమే ఆలస్యం అవుతుంది.
2: మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు నాకు తెలుసు, కానీ నాకే అది దురాశ అవుతోందని, మిమ్మల్ని చేసుకునే అర్హత నాకు లేదని అనిపిస్తోంది, అందుకే ఆలోచిస్తున్నాను.
3: ఇక ఇలాంటి ఆలోచనలు అనవసరం, నువ్వు ఎస్ అంటే మీ అమ్మతో మన పెళ్లి గురించి మాట్లాడతాను.
2: నిజంగా మాట్లాడతారా? ఎప్పుడు?
3: త్వరలోనే. నేను మాటిచ్చానంటే తప్పనే తప్పను, కానీ చిన్న కండిషన్.
2: ఏమిటది?
3: నేను పూర్తిగా శాకాహారిని అని నీకు తెలుసు కదా.
2: కానీ నేను మాంసాహారిని కదా, చికెన్ కర్రీ రొయ్యల వేపుడు అంటే నాకు చాలా ఇష్టం, వారానికి మూడు రోజులైనా తినకపోతే ఉండలేను.
3: అందుకే కండిషన్ అని అంటున్నాను, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ప్యూర్ శాకాహారిగా మారిపోవాలి.
2: అమ్మో, నా వల్ల కానే కాదు, మానడం చాలా కష్టం.
3: నాకు మాంసం తినేవాళ్ళన్నా తినాలన్నా ఎలర్జీ, నిన్ను పెళ్లి చేసుకుంటానికి నేను సిద్ధపడినప్పుడు కనీసం నా కోసం అలవాటు మానలేవా?
2: సరే, అలాగే మానడానికి ప్రయత్నం చేస్తాను. నా కోసం ఇంత త్యాగం మీరు చేస్తున్నప్పుడు నేను ఏమాత్రం చేయలేనా?
3: థ్యాంక్ యూ బంగారి, థ్యాంక్ యూ.
2: నాకు ఒక చిన్న సందేహం, అడిగితే ఏమనుకోరుగా?
3: ఏమనుకోను, అడుగు.
2: మీరు సొసైటీలో పెద్ద పెద్ద వాళ్లతో తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు మీకు మందు కొట్టే అలవాటు ఏమైనా ఉందా? ఉంటే మాత్రం వెంటనే మానుకోవాలి, నాకు తాగుబోతులంటే పరమ అసహ్యం. మా నాన్న తాగుడు అలవాటే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది, అసలు ఆ మందు వాసనంటేనే నాకు గిట్టదు.
3: చచ్చే, అటువంటి అలవాటు నాకు అస్సలు లేదు, నీ మీద ఒట్టు.
2: మీది మంచి మనసే కాదు, మీరు మంచి మనిషి కూడా.
3: అదిగో మీ అమ్మ వస్తుంది, తర్వాత కలుస్తాను. వస్తా డియర్.
2: త్వరలో వచ్చి మన పెళ్లి సంగతి మా అమ్మతో మాట్లాడాలి మరి.
3: ఓ అలాగే, టాటా.
2: టాటా.
0: ఎవరికే టాటాలు చెప్తున్నావు, కొంప ముంచే బుద్ధి నీకు వచ్చినాదేటి?
2: అమ్మా నీకు నిజం చెప్తున్నాను, నేను బ్యాంకులో పనిచేసే శ్రీధర్ గారిని ప్రేమిస్తున్నాను.
0: మతిపోయిందేటి, కొద్దో గొప్ప చదువుకున్నావు కదా, ఈ ప్రేమాదోమ పెద్ద మాయని తెలియదేటి.
2: ఆయన త్వరలోనే నన్ను పెళ్లి చేసుకుంటారు, నీతో మాట్లాడతానన్నారు. ఆయన మాట మీద నాకు నమ్మకం ఉందమ్మా, ఆయన చాలా మంచివారు, అదృష్టం వెన్నంటి వస్తుంటే కాదనకమ్మా.
0: సరే అమ్మ బంగారి, కాసేపు ఏండి ఉండు, నేను ఈ సరుకులు ఇంట్లో పెట్టి వస్తాను, నువ్వు వెళ్దువు గాని.
2: అలాగేనమ్మా.
1: బంగారి, బంగారి నానే అయ్యనే, నీ అయ్యనే.
2: ఎందుకు వచ్చా? వెళ్ళి కణించి
1: వెళ్తా, కానీ నీకు మాట చెప్పిపోదా అని వచ్చానే.
2: అవసరం లేదు, వెళ్ళి ముందు ఇక్కడి నుంచి.
1: బంగారి, నిన్ను ప్రేమించే ఆవిశ్రున్న పిండిని నేను నీ అయ్యనైనా ఆయనకు తెలియదు.

0: పలానా కిలీబడ్డి సత్యమ్మ కూతుర్ని ప్రేమించానని నాతో చెప్పేసినాడు.
1: ఆయన నీ ఫ్రెండ్ ఏమిటి? చస్తే నమ్మను.
0: బంగారే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నా ఫ్రెండ్, మందు ఫ్రెండ్. కాకపోతే ఆయన గారు క్లాసు మందు తాగుతాడు, నేను నాటు మందు కొడతా, అంతే. కానీ కలిసేది ఒకే చోట. మందు నిశాలని స్వయం నాకు చెప్పేసినట్లే. కావాలంటే నువ్వే తెలుసుకో. కానీ ఒక్క మాట, ఇన్నాళ్ళు నువ్వు తాగుబోతాయి అంటేనే అసహించుకున్నావు కదూ. రేపు ఆయన గారిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావో ఏమో. బంగారే, ఆడు తాగుబోతాడే, ఆడు తాగుబోతాడు.
1: నాన్న చెప్పింది నిజమేనా, లేక నాన్నే మా పెళ్లి చెడగొట్టడానికి నాటకం ఆడుతున్నారా? ఈ విషయం తేల్చుకోవాలి. నాన్న చెప్పింది నిజమైతే ఆ నరకాన్ని నేనే వెతుక్కున్నట్లు అవుతుంది. రేపే శ్రీధర్ గారింటికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను. అవును, వెళ్ళి నిజం తెలుసుకోవడమే మంచిది.

0: నువ్వా బంగారు, నన్ను వెతుక్కుంటూ ఎంత అర్జెంటుగా వచ్చావేమిటి?
1: మీరు ఈ స్థితిలో ఉంటారని కలలో కూడా ఊహించలేదు. మేడిపండు చందాన, మీ వ్యక్తిత్వం ఇంత నీచంగా ఉందన్నమాట.
0: తాగుతున్నా అంతే కదా, వ్యక్తిత్వానికి తాగుడికి ఏమిటి సంబంధం? తాగుడు నా ఆలోచనకు సంబంధించింది, వ్యక్తిత్వం నా మనసుకు సంబంధించింది. నా వ్యక్తిత్వం యొక్క ఆశయం మంచిది గనుకనే కట్నం, అంతస్తు, కులం అన్నీ వదులుకుని నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని గ్యారంటీ కూడా ఇచ్చాను. ఇక తాగుడంటావా, నీకు అబద్ధం చెప్పినా తర్వాతైనా మానేద్దాం అనుకున్నాను, కానీ కంట్రోల్ కాలేకపోతున్నానే. దట్ ఈజ్ మై వీక్నెస్. సారీ, వెరీ వెరీ సారీ.
1: ఈ సంగతే మన పెళ్ళైన తర్వాత తెలిస్తే నా గతి ఏమయ్యేది? తండ్రి తాగుపోతూ మొగుడు తాగుపోతని, మా అమ్మలాగే నాకు ఈ గతి పట్టిందని జీవితాంతం నరకం అనుభవించేదాన్ని. మా నాన్న మాకు ద్రోహం చేసినా కూతురు జీవితం పాడైపోతుందని మీ గురించి నాకు చెప్పాడు. అబద్ధం చెప్పి మీరు నన్ను మోసగించినా, ఒక నిజం చెప్పి నా కళ్ళు తెరిపించిన మా నాన్నే మీకంటే చాలా నయం.
0: అన్నట్లు నువ్వు ఎన్ని తినడం మానేశావు కదా.
1: మానేశాను. 20 సంవత్సరాల నుండి అలవాటైన నాకు ఇష్టమైన మాంసాహారాన్ని మీకోసం పూర్తిగా మానేశాను. నా బోటిదాన్ని పెళ్లి చేసుకుంటానికి సిద్ధపడిన మీకోసం నా ఇష్టాన్ని వదిలి కష్టమైన ఆచరిస్తున్నాను. పూర్తి శాఖాహారిగా మారిపోయాను. కానీ మీలా అబద్ధం చెప్పి దొంగగడ్డి తినే అలవాటు మాత్రం నాకు రాలేదు, రాకూడదు కూడా.
0: మందు బాగా తలకెక్కిన టైంలో వచ్చి ఏవేవో చెబుతున్నారు. మన టైం బాగుండలేదు కానీ తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో చెప్పి క్షమించమని అడిగేస్తాను. మన పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఈ తాగుడు జోలికి రానే రాను. నీకోసం పూర్తిగా మానేస్తాను.
1: కేవలం నా కోసం మీరెందుకండి ఈ అలవాటు మానుకోవడం దండగా?
0: మరి నా కోసం నువ్వు శాఖాహారిగా మారిపోయావు కదా.
1: నేను మనిషిని కాబట్టి, నిగ్రహం, నీతి, నమ్మకం ఉన్న అబలను కాబట్టి ఆచరించగలిగాను. ఈ అర్హతలు ఏవీ లేని మీకు ఎలా సాధ్యం చెప్పండి?
0: అంటే నీ దృష్టిలో నేను మనిషినే కానా?
1: కానే కాదు, నీ నిజాయితీ కేవలం బంగారు పూత పూసిన ఇనుము మాత్రమేనని కళ్ళారా చూశాను.
0: నన్ను అపార్థం చేసుకుంటున్నావు బంగారి, నీ బాధ అర్థమైంది. నీ ఘాటైన మాటలతో నా మత్తు దిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు.
1: విషం తాగిన వాణ్ణి చూసి జారిపడి బతికించడానికి చేయి అందించచ్చు, కానీ తనని, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నాశనం చేసే తాగుబోతు చస్తున్నా సహాయం చేయని మనస్తత్వం నాది. ఇక మీ దారి మీది, నా దారి నాది.
0: అంత మాట అనద్దు బంగారి, నేను భరించలేను. నిన్ను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
1: ఇది ప్రేమ కాదు, వ్యామోహం, పెళ్లి మాట ఒట్టి బోటకం. మీకే నిర్మలమైన మనసు అనేది ఉంటే, మీ ప్రేమలో నిస్వార్థత నిజం ఉన్నట్లయితే ఈ తాగుడు మీకు పెనుభూతల్లా కనిపించేది. బంగారిని మోసం చేయకూడదనే తపన మీ ఆలోచనల్లో ఉండేది.
0: అలా అనకు బంగారి, తాగుడు

0: నా బలహీనత నీ మీద ప్రేమ వాస్తవం.
1: తాగుడనే బలహీనతను జయించలేని మీకు ప్రేమని ఆరాధించే హక్కు లేదు. మీది నిజమైన ప్రేమే అయితే ఇలాంటి బలహీనతలు మీ దృష్టిలో ఉండవు. నాదండి, నాది నిజమైన ప్రేమ. అందుకే నా బలహీనతను తరిమేశాను. మీరు కోరినట్లు మాంసం తినడం పూర్తిగా మానేశాను. కానీ మీరు మీరేనండి నన్ను మోసం చేశారు.
0: అందుకే బంగారి క్షమించమంటున్నాను.
1: అది సాధ్యం కాదు.
0: బంగారి అంతేనా, నన్ను నమ్మలేవా? నేను చెప్పింది నిజం.
1: కన్న కూతురికి మీ గురించి చెప్పిన మా నాన్న నిజాయితీలో నిజం ఉంది. ఎప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నన్ను అనుక్షణం జాగ్రత్తగా ఉండమ్మా అని హెచ్చరించే నా తల్లి మాటల్లో నిజం ఉంది. తమరు బుద్ధిమంతులని చెప్పి నన్ను మోసగించాలని చూసిన మీ ప్రేమలో నిజం లేదు. అవసరం ఉంది, అబద్ధం ఉంది.
0: అయితే మన బంధం?
1: బంధం మంచి బుద్ధులకు బద్దులు కానప్పుడు కొన్ని బంధాలు అనుబంధాలు కావు.
0: నువ్వు రాజీ పడితే ఎందుకు కావు?
1: రాజీనా? ఇది జీవిత సమస్య, కుదరదు.
0: ప్లీజ్ నా మాట విను, నేను ఈ కఠిన శిక్ష భరించలేను.
1: ఇది నేను వేసిన శిక్ష కాదు శ్రీధర్, మీ దురలవాటు మీ భవిష్యత్తు మీద వేసిన శిక్ష. దానికి మీరే ఫలితం అనుభవించాలి. వెళ్లే ముందొక మాట, మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా మీకున్న ఈ తాగుడు అలవాటును చెప్పి మరీ పెళ్లి చేసుకోండి. లేదా మీలో ఉన్న ఆ తాగుబోతుని చంపి మీరు మీరుగా బ్రతికి అప్పుడు పెళ్లి మార్గం వెతుక్కోండి. వస్తా.
0: చచ్చ, ఈ తాగుడితో నా కథ మారింది. నా కథ మారింది.
2: శ్రోతలు, కథ మారింది నాటిక విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో నేటి జాతీయ కంటిదాన పక్షోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో కేవలం కంటిదానం చేయడం ద్వారా వారి దృష్టిని పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ వేలాది మంది ప్రజలు కార్నియల్ అంధత్వంలోనే జీవిస్తున్నారు. ఇక్కడ సవాలు చికిత్స లేకపోవడం కాదు, కంటి మార్పిడికి అవసరమైన దానం చేసిన కార్నియల్ కొరతే. మరణాంతరం ఒక వ్యక్తి తమ కళ్ళు దానం చేయాలనే నిర్ణయం మరొక వ్యక్తికి దృష్టిని పునరుద్ధరించి వారి జీవన నాణ్యతను మార్చగలదని జాతీయ కంటి పక్షోత్సవం గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు పాటించే జాతీయ నేత్రదాన పక్షోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు కార్నియల్ దానం గురించి ప్రజలతో అవగాహన పెంచడం, తమ కళ్ళను దానం చేయడానికి వ్యక్తులను ప్రోత్సహించడం మరియు దానం చేయాలని ప్రియమైన వారిని నిర్ణయాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను గురించి కుటుంబాలకు అవగాహన కల్పించడం, సహాయం చేయడానికి విస్తృతమైన సముఖత ఉన్నప్పటికీ నేత్రదానాన్ని తరచుగా నిరోధించే సాధారణ అపోహలు మరియు అపార్థాలను కూడా ఈ ప్రచారం పరిష్కరిస్తుంది. ఈ 2 వారాల పాటు ఆసుపత్రులు, కంటి బ్యాంకులు, నేత్ర వైద్యులు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థలు స్వచ్ఛంద కంటిదానాన్ని ప్రోత్సహించడానికి మరియు కార్నియల్ మార్పిడి యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పెన్నిది మన మధురమైన తెలుగు సల్లిది. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి నమస్కారం.